ఓం వరదాయ నమః స్వాహా. ఓం ప్రభవాయ నమః స్వాహా. ఓం ప్రవరాయ నమః స్వాహా. ఓం వరదాయ నమః స్వాహా. ఓం సర్వాత్మనే నమః స్వాహా. ఓం సర్వవిఖ్యాతాయ నమః ఓం సర్వస్మై నమః స్వాహా. ఓం సర్వకరాయ నమః స్వాహా. ఓం భవాయ నమః స్వాహా. ఓం జఠినే నమః స్వాహా. ఓం చర్మిణే నమః స్వాహా. ఓం శిఖండినే నమః స్వాహా. ఓం సర్వాంగనాయ నమః స్వాహా. ఓం సర్వభావనాయ నమః స్వాహా. ఓం హరాయ నమః. ఓం హరిణాఖ్యాయ నమః స్వాహా. ఓం సర్వభూతహరాయ నమః స్వాహా. ఓం ప్రభవే నమః స్వాహా. ఓం ప్రవిత్యాయ నమః స్వాహా. ఓం నివిత్తాయ నమః స్వాహా. ఓం నియతాయ నమః స్వాహా. ఓం శాశ్వతాయ నమః స్వాహా. ఓం ధ్రువాయ నమః స్వాహా. ఓం శ్మశానవాసినే నమః స్వాహా. ఓం భగవతే నమః స్వాహా. ఓం ఖజరాయ నమః స్వాహా. ఓం గోచరాయ నమః స్వాహా. ఓం అర్ధనాయ నమః స్వాహా. అవివాద్యాయ నమః స్వాహా. మహాకర్మణే నమః స్వాహా. తపస్వినే నమః స్వాహా. భూతభావనాయ నమః స్వాహా. ఉన్మత్త వేష ప్రచ్ఛన్నాయ నమః స్వాహా. ఓం సర్వలోక ప్రజాపతయ నమః స్వాహా. ఓం మహారూపాయ నమః స్వాహా. మహాకాయాయ నమః స్వాహా. ఓం వృషరూపాయ నమః స్వాహా. మహాయశే నమః స్వాహా. మహాత్మనే నమః స్వాహా. సర్వభూతాత్మనే నమః స్వాహా. విశ్వరూపాయ నమః స్వాహా. మహాహణవే నమః స్వాహా. ఓం లోకపాలాయ నమః స్వాహా. ఓం అంతర్హిత్మనే నమః స్వాహా. ఓం ప్రసాదాయ ఓం హరిగర్భయ నమః స్వాహా. ఓం పవిత్రాయ నమః స్వాహా. ఓం మహతే నమః స్వాహా. ఓం నియమాయ నమః స్వాహా. నియమాశ్రితాయ నమః స్వాహా. ఓం సర్వకర్మణే నమః స్వాహా. ఓం స్వయంభూతాయ నమః స్వాహా. ఓం ఆదయే నమః స్వాహా. ఓం ఆదికరాయ నమః స్వాహా. ఓం నిధయే నమః స్వాహా. ఓం సహస్రథాయ నమః స్వాహా. విశాలాక్ష్యాయ నమః. ఓం సోమాయ నమః స్వాహా. ఓం నక్షత్ర సాధకాయ నమః స్వాహా. ఓం చంద్రాయ నమః స్వాహా. ఓం సూర్యాయ నమః స్వాహా. ఓం శనయే నమః స్వాహా. ఓం కేతవే నమః స్వాహా. ఓం గ్రహాయ నమః స్వాహా. ఓం గ్రహపతయ నమః స్వాహా. ఓం వరాయ నమః స్వాహా. ఓం అత్రయే నమః స్వాహా. అత్ర నస్మకర్తే నమః స్వాహా. ఓం మృగబాణపాణ్యాయ నమః స్వాహా. ఓం అగనాయ నమః స్వాహా. ఓం మహాతపసే నమః స్వాహా. ఓం ఘోరతపసే నమః స్వాహా. ఓం అదీనాయ నమః స్వాహా. ఓం దీనసాధకాయ నమః స్వాహా. సంవత్సరకారాయ నమః స్వాహా. ఓం మంత్రాయ నమః స్వాహా. ఓం ప్రమాణాయ నమః స్వాహా. ఓం పరమాత్మతపసే నమః స్వాహా. ఓం యోగినే నమః స్వాహా. ఓం యజ్ఞాయ నమః స్వాహా. మహామీజాయ నమః స్వాహా. మహారేతసే నమః స్వాహా. ఓం గణపతయే నమః స్వాహా. దిగ్భాససే నమః స్వాహా. ఓం కామాయ నమః స్వాహా. మంచవేద నమస్తే నమః స్వాహా. పరమాయ మంత్రాయ నమః స్వాహా. సర్వభావకరాయ నమః స్వాహా. ఓం హరాయ నమః స్వాహా. ఓం కమండలుధరాయ నమః స్వాహా. ఓం ధనుణ్యే నమః స్వాహా. ఓం బాణహస్తాయ నమః స్వాహా. ఓం కపాలవతే నమః స్వాహా. ఓం అసనై నమః స్వాహా. శతఘ్నే నమః స్వాహా. ఓం ఖంగినే నమః స్వాహా. పట్టిసినే నమః స్వాహా. ఆయుధినే నమః స్వాహా. మహతే నమః స్వాహా. శుభస్థాయ నమః స్వాహా. సురూపాయ నమః స్వాహా. ఓం తేజసే నమః. ఓం తేజకరాయ నిధయే నమః స్వాహా. ఉష్ణీషిణే నమః స్వాహా. శుభక్రాయ నమః స్వాహా. ఉద్గ్రాయ నమః స్వాహా. ఓం వినతాయ నమః స్వాహా. ఓం దీర్ఘాయ నమః
स्वाहा। ओम ऋषिकेशाय नमः स्वाहा। ओम हरिकेशाय नमः स्वाहा। सुतीर्थाय नमः स्वाहा। ओम कृष्णाय नमः स्वाहा। श्रृंगालरूपाय नमः स्वाहा। ओम सिद्धार्थाय नमः। ओम मुंडाय नमः। ओम सर्वशुभंकराय नमः स्वाहा। ओम अजाय नमः स्वाहा। ओम बहुरूपाय नमः स्वाहा। ओम गंधधारिणे नमः स्वाहा। ओम कर्पूरदिने नमः स्वाहा। ऊर्ध्वरेतसे नमः स्वाहा। ऊर्ध्वलिंगाय नमः स्वाहा। ऊर्ध्वसाये नमः स्वाहा। नभस्थलाय नमः स्वाहा। त्रिजटिने नमः स्वाहा। चिरवाससे नमः स्वाहा। ओम रुद्राय नमः स्वाहा। ओम सेनापतये नमः। ओम विभवे नमः। ओम अहस्राय नमः। ओम नक्तसुराय नमः स्वाहा। ओम तिन्मगये नमः स्वाहा। ओम सूचवर्षाय नमः स्वाहा। शुभचर्षाय नमः स्वाहा। ओ गजग्ने नमः स्वाहा। ओम पाणिने नमः स्वाहा। ओम दैत्यग्ने नमः स्वाहा। ओम कालाय नमः स्वाहा। ओम लोकदात्रे नमः स्वाहा। ओम गुणकाराय नमः स्वाहा। सिंहादूलरूपाय नमः स्वाहा। आर्धचंबावरावृत्ताय नमः स्वाहा। कालयोगिने नमः स्वाहा। महानादाय नमः स्वाहा। ओम सर्वकामाय नमः स्वाहा। ओम चतुष्पदाय नमः स्वाहा। ओम निशाचराय नमः स्वाहा। ओम प्रेतचारिणे नमः स्वाहा। ओम भूतचारिणे नमः स्वाहा। ओम महेश्वराय नमः स्वाहा। ओम बहुभूताय नमः स्वाहा। ओम बहुधराय नमः स्वाहा। ओ सोनार्वे नमः स्वाहा। ओम अमिताय नमः स्वाहा। ओम गतये नमः स्वाहा। ओम नित्य प्रियाय नमः स्वाहा। नित्य नर्तनाय नमः स्वाहा। नर्तकाय नमः स्वाहा। सर्वलालसाय नमः स्वाहा। ओम घोराय नमः स्वाहा। ओम महातपसे नमः स्वाहा। ओम पाशाय नमः स्वाहा। ओम नित्याय नमः स्वाहा। ओम गिरिरुहाय नमः स्वाहा। ओम नवसे नमः स्वाहा। ओम सहस्त्रताय नमः स्वाहा। ओम विजयाय नमः स्वाहा। ओम व्यवसाय नमः स्वाहा। अंतरिद्याय नमः स्वाहा। ओम अतीन्द्राय नमः स्वाहा। अघर्णनाय नमः स्वाहा। ओम घर्षणात्मने नमः स्वाहा। यगने नमः स्वाहा। कामनाशकाय नमः स्वाहा। दक्षगपाहाय नमः स्वाहा। ओम सुसहाय नमः स्वाहा। मध्यमाय नमः स्वाहा। तेजपहारिणे नमः स्वाहा। बलग्ने नमः स्वाहा। मुदिताय नमः स्वाहा। अर्थानाय नमः स्वाहा। अजिताय नमः स्वाहा। अवराय नमः स्वाहा। गंभीरघोषय नमः स्वाहा। गंभीराय नमः स्वाहा। गंभीरबलहानाय नमः स्वाहा। न्यग्नोरूपधराय नमः स्वाहा। न्यग्रुधाराय नमः स्वाहा। ओम वृक्षकर्णस्थिराय नमः स्वाहा। ओम विभवे नमः स्वाहा। सुतीक्ष्णदर्शनाय नमः स्वाहा। महाकायाय नमः स्वाहा। महानयाय नमः स्वाहा। विश्वक्षणाय नमः स्वाहा। ओम हरये नमः स्वाहा। यज्ञाय नमः स्वाहा। संयुगापीडवाहनाय नमः स्वाहा। तीक्ष्णातापाय नमः स्वाहा। ओम हयर्षाय नमः स्वाहा। सहायाय नमः स्वाहा। कर्मकालविदाय नमः स्वाहा। विष्णुप्रसादिताय नमः स्वाहा। यज्ञाय नमः स्वाहा। ओम समुद्राय नमः। ओम बड़मुखाय नमः स्वाहा। उतासनसहासाय नमः स्वाहा। उतासनसहायाय नमः स्वाहा। ओम प्रशान्तन्वे नमः स्वाहा। उतासनाय नमः स्वाहा। उग्रतेजसे नमः स्वाहा। महातेजसे नमः स्वाहा। जन्यायः नमः स्वाहा। बीजकालविदे नमः स्वाहा। ओम ज्योतिषायनाय नमः स्वाहा। ओम सिद्धये नमः स्वाहा। सर्वविग्रहाय नमः स्वाहा। ओम सिखिने नमः स्वाहा। ओम मुनिने नमः स्वाहा। जटिने नमः स्वाहा। जलिने नमः स्वाहा। ओम मूर्तिजाय नमः स्वाहा। मूर्धजाय नमः स्वाहा। ओम बलिने नमः स्वाहा। बैनविने नमः स्वाहा। ओम पणविने नमः स्वाहा। ओम तालिने नमः स्वाहा। ओम खलिने नमः। ओम कलंककटाय नमः स्वाहा। ओम नक्षत्र विग्रह हस्ताय नमः स्वाहा। गुणबुद्धये नमः स्वाहा। ललाय नमः स्वाहा। ओम अगमाय नमः स्वाहा। ओम प्रजापतये नमः स्वाहा। ओम विश्वाहवे नमः स्वाहा। ओम विभागाय नमः
स्वाहा ओम